0: Eccola hai vinare ti spahai vela va la can heartbeat vela devini pay va me vidhe ma te che tu vela inne a me vela ma message che dar dino subu dasna kreva ada ape boss ranga sampad ge duva setuni ge eccola suni pandine tinne ada subama suba vasana vanta pandine kita asri patna va kila message ge dala tinne ape renuka inna set ekak ma renuka manil nandani nayana udeshi niluka pushpa నిసంసలా దులీక పహన్ నువ్వన్ ఇవగీమ కట్టే మెకదు కరగన్న కీల అప్పుడ మెసేజ్ కి దాలతీన దిలేక నందల మామూలు అప్పి కుడా మాధువెన్ తమాయి మెసేజ్ కల తీయన్నే ఉన్న యాట శుభమ శుభ పందనే ఎన్న కీల ప్రార్థన కరణం అలఖడ అప్పి శుభ దవ సగ్మడ లసన్ సింధు అకోని రోషాంత ఇతాలి ఇందల అప్పి అహగని నువ్వ కీల మెసేజ్ కి దాలతీనవా హాయ్ హాయ్ హార్ట్ బీట్ బండార గమ ఇందల అప్పి ఒయా వహగని నువ్వ సింధు కిట అప్పి వెకదు కరగన్న బస్ ఇన్నువ బుద్ధికస వెడకరున్న సెట్ ఎక హెమోమ వైలక్కడాన హెమోమ అయ్య ఎక్కదు కరగానికి ఇలా మెసేజ్ దాలతీయన్ని ఆయ్ ఆయ్ బోవన్ హెలే హెలే హెలే కౌదు మే ఆ అపే మెండిస్ నేద మెండిస్ వా తిన్నవా కిల దన్నవా ఆదరు ఎక్కదు కరగన్నవా అపే ఇతాలి వెళ్ళిన మెండిస్ మే వేళ అపే అహగడిన్నవా కిల మెసేజ్ దాలతీయనవా అత్ మే వేళ ఆవ కిల మెసేజ్ దాలతీన ఆదరు ఎక్కదు కరగన్నవా లక్కడ హార్ట్ బీట్ వల దేవుని పేట మే విధిహట ఎత్తకమ నార్మల్ మెసేజ్ కరపు ఆలుకు తిన్నవా అస్సలాం అలైకుం గిహాన్ బాయ్ సలాం అలైకుం నొకేవత్ ఎవనో మిసైలయా కేల మెసేజ్ కి దాల్ దిన పే గినిగతేని సుపున్ ఆదర నిగదు కరగన్నో మే విలావే సుబుద దవసక్ వేవా గిహాన్ అయ్యా అపిట్ లక్కడ హనవగమ నిన్నే ఆ కడే ఇందన్న వహన్నే కణం పెళ్లి చాందని ఎదుగుడ దువ చామరి వత ఆదర నిగదు కరగన్న కేల మెసేజ్ కి దాల తీన్నే మంగ్ ఇల్లుయే ఆదరే నొబి దెనును తరం సింధువ ప్రదీప్ గే యనకొటవ దీల యన్న కీలమట మెసేజ్ కి దాల తీను కొహమద తమరా దెన్ని అపి లసనమ లసన ప్లే లిస్ట్ గా కథ అరగిన విల తీయన్నే ఇది నొయ్ సింధువ దపి ప్లే లిస్ట్ కి నయని ఏక హింద అనివార్యం హిట దిన్నాం హరిద ఆ ఎత్తకమ అపి వద్ లసన సింధు కి ఎగదు కరగన్న కీలమట మెసేజ్ కి దాల తీను అలవి కొహలాన జాయకలని సింధుహాన్ మే విలా ఎగదు కరగన్న ఉపాలి చిత్రాని మాధవ కసు నదులు అక్కడ హన సీలు దినాం ఆదర నెగదు కరగానికి ఇలా మెసేజ్ కి దాల తీయన్నే అహలి గుడి నపై ఆనందత మే విలా వేళ అక్కడ హగిన ఇన్నవ కిల మన మెసేజ్ గా దాల తీనవా ఇది కట్టే మెగదు కరగిన దాని మీద వసూలు తవాత గొడక్ దినా ఇవగే మన టిక్టాక్ కి పొడక్ వైరల్ వచ్చే సింధు అక్తమాయి మంగి ఇలాంగడ లాస్ట్ కరగిన తీయన్నే అవి సింధుట ఎన్న కలిం నిలావత్ బలం ఇన్నోన లక్కడ హార్ట్ బీట్ హన విలావ మదక్కర నంగ ఎకులహాయ్ వినాడి తీస్ హతాయి
1: అమృతావట మెచ్చర స్టాండర్డ్స్ తీనే
2: లంకా వగేమ బ్రిటానియా ఆస్ట్రేలియా స్విట్జర్లాంతి వగే యూరోపా రటవల్ 10కట త్యవల నిసై ఏ స్టాండర్డ్స్ తీనే
1: కిసివికట కిసివికట హానియక్ నతి ఐఎస్ఓ ఎతులు జాత్యంతర ప్రమితిన్ తుణక్ కతి అమృత
3: ఎన్ఎల్పి హదహన లంకావే వెడిమ తేకి దిన తేకి అవస్థా వెడిమలు త్రయ్య ఎన్ఎల్పి హదహన ඔබත් අදම NLB හඳහඳ බලා ගන්න
4: Heartbeat